0: గొనపరింత దీని మా వి ఓన్లీ హ్యావ్ 24 hours ఇన్ అ డే యా ఇట్స్ నెవర్ ఇనఫ్ సో వీ హ్యావ్ టు ప్రయోరిటైజ్ ద డ్యూటీస్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఆఫ్ కోర్స్ ప్రిపేరింగ్ అ చెక్ లిస్ట్ ఆర్గనైజింగ్ ఇట్ ఇన్ అ క్యాలెండర్ సమ్ హౌ వీ డోంట్ హ్యావ్ దట్ యాజ్ అ మదర్ స్పెషలీ బికాస్ ఐఎమ్ అ మదర్ టు సో యాజ్ అ మదర్ వీ థింక్ దట్ ఆ యా ఐ హావ్ టు బి రెడీ ఫర్ మై చిల్డ్రన్ హావ్ టు డూ ఎవ్రీథింగ్ ఫర్ మై ఫ్యామిలీ 24/7 బట్ నో ఇట్స్ అ వెరీ గుడ్ రిమైండర్ ఫర్ అస్ దట్ వీ హావ్ టు ప్రయోరిటైజ్ వీ హావ్ టు ఆర్గనైజ్ అండ్ సెల్ఫ్ లవ్ అట్ ద సేమ్ టైమ్
1: కమింగ్ బ్యాక్ టు ద ప్రీవియస్ క్వశ్చన్స్ భనం న కస్తో హుంచ భని ఐ ఆమ్ అ మదర్ వైఫ్ పని చు హైన తర కస్తో హుంచ మేరు పని ఆఫ్నో ఇచ్చా హుంచ నంత మలే భని సానేబడ మలాయి బిజినెస్ గర్ను మన్ థియో లైక్ దట్ సో ఐ సా ద రైట్ టైమ్ అబ త్యో పని మలే ఆఫ్నో హెర్ను పరియో హైన ఇన్ ది ఎండ్ లైక్ ఐ ఫీల్ లైక్ ఇండిపెండెంట్ ఉమెన్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఇన్ ద వరల్డ్ సో తే భయర పని హుంచ ని అబ కామ పని లాగ్ను పరియో ఆమ పని ఉన్న పరియో హైన సో తే హో లైఫ్ మా బ్యాలెన్స్ గర్ని రాఖ్ను పరియో
2: కెన్ వి టాక్ అబౌట్ సమ్ ఎలిమెంట్స్ దట్ యు హావ్ learned from being a mother or some skills that you have actually implemented or been able to implement that in your professional lives as well?
1: Yes, of course. Dherai nai sikyo maile motherhood bata. Mo kasto bhane before being a mother, I used to have a lot of actually short temper thiyo mo hai. Number one, tyo chha ekdam nani bhaye pachi chha sikyo patience huno, how to control your temper, how to be like alikati huncha ni soft spoken because nani haruko agadi chichaune karaune testo haru hami alik hudaina ni ta. So I have like I think these are the things I have learned: patience, be soft spoken, alik patient hune. Testo haru chha maile dherai sikyo motherhood bata haina ani arko कस्तो टाइम म्यानेजमेन्ट के टाइममा चाहिँ एकदम लाइफ रन भइरहेको हुन्छ हामीहरूको सो या द्याट दिज आर द थिङ्स आई हेभ लर्न्ड अनि हेज हेल्प मी इन माई प्रोफेसनल लाइफ अल्सो त्यस्तो लाग्छ मलाई चाहिँ
0: इनुकासँग मदरहुडको कुराहरू धेरै गऱ्यौँ होइन जर्नी पनि सुन्यौँ अलिकति भनिदिनुहोस् न त मदरहुडको कुरा गरिराख्दा कतिजना नानीहरू छन् फ्यामिली कस्तो छ त्यो सुनौ न त इनुकाकोबाट
1: सो मेरो चाहिँ जस्ट ओन्ली वान डटर फर नाउ अर्को प्लानहरू चाहिँ केही पनि प्रोसेसमा छैन बिकज वी आर भेरी बिजी मेरो हस्बेन्ड पनि बिजी छ म पनि बिजी छु सो आई फिल लाइक टाइम चाहिँ एकदम दिनुपर्छ जस्तो लाग्छ है सेकेन्ड बेबी भयो भने राइट नाउ नो सो जस्ट वान बेबी छ फ्यामिलीको कुरा गरौँ भने चाहिँ इट्स जस्ट नाउ मी माई हस्बेन्ड एन्ड वी हेभ एक्चुअली 9 क्याट्स एन्ड 1 डग
0: हाम्रो चाहिँ त्यस्तो छोराछोरी थुप्रै रहेछ त 11 children to take care of
1: So actually sabai rescue gareko
0: hero rescued pet that's so sweet who takes care of all those children
1: kasto busy schedule le bhayeko karan helper chai chha ghar ma so she handles she's been taking care of summer since birth so she knows all the household everything only to handle garcha
0: so how does it feel like to be a pet parent and also to be a mom of summer
1: one thing I've learned is affection I've learned to be very affectionate emotional also pets are ekdam dherai sikaunchha the most energy huncha ni jun chai after a long day manchhele chai bhancha kasari pets haru eti dherai paleko haina I feel like mata relaxing lagcha when I go back home I look at them they're waiting for me with so much love and all that mata ekdam khushi lagcha ke tesari cats haru chai 9 jana ho versus meow then actually is nanu ani tyapachi bob ani euta rescue chai maile fruit shop bara gareko they are couple kale ra lemon bhane and then they had 4 kids unharko chai lucky coco tiger and and pintu last month actually my wedding day bhairathyo and then suddenly I'm much ready ho they actually prep gardathyo one night before my wedding I got married after having my kid by the way ani wedding prep gardathyo chakka hamro chai kasto terrace sir and then there was this stray cat achanak aayo ke and tyo chai mero last rescue and her name is funju
0: bhanechi ta inuka boju bhaisyare chha ni ta
1: yes
0: technically ta you are a grandmom kura sunirakhda harin chai that compassion that affection towards pet manchhele ta ram ramro kura la matrai accept embrace garchan I mean as a human that's our nature that we try to be closer to something that is really shiny
3: श्रोता मित्रहरू तपाईँहरूले सुन्दै हुनुहुन्छ रेडियो कार्यक्रम हाम्रा छोरीहरू आवर डटर्स 2.0 कार्यक्रममा अब भने पालो भएको छ मिठो साङ्गीतिक विश्रामको डियर लिसनर्स यु आर लिसनिङ टु द प्रोग्राम हाम्रा छोरीहरू आवर डटर्स 2.0 नाउ इट्स टाइम फर अ सर्ट म्युजिकल ब्रेक